మఘవద్భ్యస్తనుష్వతనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీద్భోమీద్భస్తనుష్వ మఘవద్భ్యో మఘవద్భ్యస్తనుష్వమీద్భ మఘవద్భ్య ఇతి